ఇచ్చాయి. సాధిక సంద్రుడ సవతరమ సాగ సం కేవల పాల బ్రహ్మ సాగ సంగ పాయ నాం నిదాన నానక సాధు కై కుర్బాన్.

బంధు ముకుదుకో కెసుకో గని దవేకారగం అపార తవ నర్గ సురకో కోణి అవతార తవ నిర్గుణ ప్రభుసేప్ సుభాయే తవ శివ సుగదు కౌకతాయ దాపయ అపని దోతర తవ కమన్ నిడర్ కమన్ కతడరాయ అపన జల తవ కణ్య హార నానక ఠాకుర అగమ అపార అవనా శిశుక అపన అసంత జనమన్ కౌక బినా సునంద పూర్ణ కర్త ప్రభసోయ తవ చమకిద్రా కౌక సోయ దాబ అభిగత గోత్ర ప్రభిక తవ చతుర్గుపతి పూ చత లేఖ జవనా నిర